నమో సూర్సూర్జే నమో చంద్రచంద్రే నమో రాజరాజే నమో నిరంధరే నమో అంధకారే నమో దే తేజే నమో బృందే నమో బీజబీజే నమో రాసం తామసం శాంతరూపే నమో పరమతత్వం గాతత్వం స్వరూపే నమో జోగజోగే